సురాశ్రీయం విమన్యు జన్మనాగయే రాణి సుభద్రామా మరియేర నమా కులచి భయో బచేనని పోయిత రాణీ శ్రీ అభిమన్యు కి పని థిన్ శ్రీ ఉత్తరా గర్భిణీ తినై బాట పచి పరిచిత భయ గర్వే తుహురా బణీ నారాయణ।